వాసులైన స్త్రీ బాల్సంచాల వారి ప్రజలందరూ మౌన రాలి వాసులైన వైపులకు దాని తీర్థం పేరు అవసరం స్వాస్థ్య నేపాల్ సంస్థ సైబీ